శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః.

గౌరీ సుతాయ గణనాథ నమో నమస్తే. బ్రహ్మా మురారే స్థిపరంతకారీ భానుశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రశనిరాహుకేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు. దేవతాభ్య పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ